0: మేకలు పట పుటమి దావు అయాయాయో అరవింతు తావలర వింతు తావలర వింతు తావల వింతవాలా ఉతారా
1: ఉతారా గండా దోరా దుపార్తి ఆర్తి పంచార్తి వాజంత్రి సంత్రి మంత్రి
0: అసలా ఉతారా చాలత్ నాహీ
1: మగ ఏ గరం గరం పావుశేర్
0: కాయదే
1: దూధ్ దూధ్
0: అసలాహీ ఉతారా చాలత్ నాహీ या विंतवाला उतारा तमो गुण मागे सारा
1: तंबाखू आणि चुना खायचं माग सारा
0: हे तंबाखू चुन्याचं काय काम इथं तमो गुण म्हणजे काय तमो गुण म्हणजे गर्वानं जर छातीचा फुगा फुगला असेल तर पिन लावून थोडीशी हवा कमी करा
1: मी मारतो पिन
0: या विंतवाला उतारा तमो गुण मागे सारा सत्व गुण लावा अंगारा आणि विंतू इंगळे उतरे झर झरा अरविंद सावला
1: महाराज
0: अरविंद सावला
2: पुढची शब्द रचना आहे हरेंद्र जाधव यांची संगीत विठ्ठल शिंदे यांचं गायिका आहेत रोशन सातारकर